మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయే దివెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి.

ఎవరన్నీ ఆఖరత్కి బాజ్వరిఖంగా బదులుగా దునియేగ దిరుళుం హోదాగా మీ హున్నె ఫహె ఎవరంగ కిబయకుం అజాబెల్లు ఎన్నుకురవ్వాహుట్టే అది నస్రు లిబేనే భయోకంగా విస్ ఎవరెన్నుతే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాహమంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి